పరీక్షలు చేయించుకోవడం, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి అధిక

ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి.

నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO

మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన

చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో

హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్

పడడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు.

అమౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సీఓహెచ్ మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన.

శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల

విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ
ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ
సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన
తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా
లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు, కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ
WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్
చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు, కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్
అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సిఓహెచ్ మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ
నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సిఓహెచ్ మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన
తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

కాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్ ఈ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజో

బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజూ రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం

ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి
మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి.
జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితేలేదా? పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేమెడా, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం
మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ
నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని
తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ
సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా
ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి
క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్
అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్
30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ

యొక్క మందు చల్లినా దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనె

పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లినా

దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి.
చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 ounces. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు
రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా
ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి.
రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 count బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 ounces, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే
వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా
ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితేలేదా? పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేమెడా, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం
మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను
రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసుకోవచ్చు.
చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.
మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది.
మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా

ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది.

శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు
మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో
మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి
ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా
ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్ కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన
గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం,
ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి
డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO
డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సిఓహెచ్ మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.
ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి

మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్.

క్యాప్సిల్స్, 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సీఓహెచ్ మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి
WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన
తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది
ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.
మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది.
మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం
ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి
తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే
ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో
కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి.
పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి.

చచ్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు

ఇంచడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి.
వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో
కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి.
పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు.
బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం.
విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు
చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన
మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు
21 ounces. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 count బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH
మరియు ఎలక్ట్రిక్ కీ. క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు
సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్.

తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేమెడ, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం.

కారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు,
కారణం సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ
క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్
అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్
30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సిఓహెచ్ మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సీఓహెచ్ మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి
WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన
తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే
వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు
పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితేలేదా? పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేమెడా, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి.
మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ
నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమ

హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు
శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన 1 గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి
లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి.
సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది.
ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో
సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా, పదేపదే వాంతులు చేసుకున్నా, కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ
సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి
శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి.
పండ్లు మరియు కూరగాయలు తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు. చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదు, బలానికి సంకేతం.
రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు
బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు
మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి.

చేసుకోండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల

ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం
బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజూ రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో
సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం.
ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్
చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది, కారణం
ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి
డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.
ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 ounces. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం.
విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 count బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 ounces. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి
మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా.

కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు
బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం.
ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి.
జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితేలేదా? పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం
మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ
నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని
ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో
మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద
నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెగ్జామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు.
చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన

ఉంచబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించ

విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి
మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి
శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు
కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి,
మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు
21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్ ఈ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను
రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్
ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి
శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.

ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై

డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏఏఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ
అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది
ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి.
పండ్లు మరియు కూరగాయలు తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు. చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రిక్కి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం
బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి.
రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 ounces. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే
తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది.
సూచించిన విధంగా కలిపినా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు
అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను
రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో
మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి
ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను

శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది.

శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో 1 సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు
మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది.
మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి
ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో
మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ A వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1 క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం,
సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ P1 క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు
ఎలక్ట్రిక్ కీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ అండ్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్
మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికి క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్
బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి
యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ
అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని

COH మరియు ఎలక్ట్రిక్ ఈ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం ఆమోదించబడిన NDAA లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో

పింఛని, డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ సిఓహెచ్ మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు, కారణం సాల్మొనెల్లా ఎంటెరిటిడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ బై హెర్బల్ సంస్థ కియాన్ పీవాన్ క్యాప్సిల్స్ 30 కౌంట్ బాటిళ్లను రీకాల్ చేస్తోంది. కారణం, ఆమోదించబడిన ఎన్డీఏ లేకుండా మార్కెట్ చేయబడింది. ఈ ఉత్పత్తిలో ప్రకటించని డెక్సామెథాజోన్ మరియు సైప్రోహెప్టాడిన్ అనే ఔషధ పదార్థాలు ఉన్నాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ మిడ్వెస్ట్ పౌల్ట్రీ సర్వీస్ COH మరియు ఎలక్ట్రికీ క్రింది కాన్ఫిగరేషన్లలో ప్యాక్ చేయబడిన గ్రేడ్ ఏ వైట్ ఇన్ షెల్ చికెన్ గుడ్లను రీకాల్ చేస్తోంది. 1. క్రోగర్ మీడియం 12 గుడ్లు, నికర బరువు 21 అవున్సులు. కారణం, సాల్మొనెల్లా ఎంటెరిటీడీస్ ఉండే అవకాశం ఉంది. పిల్లలకు టీకాలు వేయించడం తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్
జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ